కాఫిరు మీసకున్న దునియేగి దిరువులు జీనత్తెరి కురవ్వి అది ఈమావి మీసకున్న ఎవరెం మలామాకం ఉడితే తక్వావెరివి మీహు కయామె ద్వహం వాహుషి ఎవరెన్ నవ్వురెం మతీగే అల్లో ఎకలాంగ ఇరాద కురవ్వా మీహక వకి మింవరెన్నతి రిజకు దెవ్వతే.

0: ఏ కొడుక ఫాత జైలమా ఆహారం హ్యా క్యారీగా తిమే మీ హ్యా ఉందగు వాణ ఏనా చా పిన్ నంబర్ ను ఫ్రెండ్ హిసాబే గణ తిబెం వాణి
1: ఆ కొబా మితా హున డస్ట్బిన్ ఎహరిదో మివేస్ డస్ట్బిన్ కన్ను లామాణి
2: Dilehi FM, nuadhiya 1 MHz.
3: Loipa alaluma korupani. Eku kauluma de lopi verin vi paaduta.